0: జాము యాల్ల దిగి ఎవరి దిగి ఎవరి జాము కో యాల్ నిమిషం ముందు రాలియో హే మింటె మే నాకు బచరో నిమన నేక నంగిసి బిజి బాకోనాన్ వరి ఖార్ అహ్బాబన్ బిహిం ఉజిరు నుస్కా సనా అమై సోఫే యో ఖమ్ని సిన్యోమ్ లాయ్ వనే యే జాము యాల్ల జాము యాల్ల బోరి షోల్ వఖాగ అమ్మ సోల్ కొన్ క్రెల్ దిగి గుటే దిగి మోన్ దోని ఇని బేబి ngir ñu gëna xam lan mooy daraje sëñ bi goo nga xam ne àggana ci muy nekk jaamu yàlla bu nangu ak jaamu yàlla am waaye nekk ki nga xam ne mooy sax di liggéeyee ndir saaa salaam te yàlla ko sàkku yéen ndir sàkku ci yàlla yàlla sàkko ci yàlla boole leen mu dem ba caage mu nekk seen diggante ñoom ñaar. Kon ñu ngi leen jox digdaje incha allah ci yeneen jotaay yi ngir waajee ko gàmm gi ak dundal ko te yàlla ñu ci dajee ngër mu seewul xaddeem. Wasalaamaaleykum wa rahmatullahi taala wa barakaatu.
1: Peno FM, radio bi nekk ci wetu rond point bi nekk ci commune bi jàkkaarloog télé bi jëm héliport.